దత్తాపురా తేఖిలాః క్షీరే తాపమవేక్షతేన పయసా స్వాత్మా కృషానౌహుతః గంతుం పావకమున్మనస్తదభవద్ దృష్ట్వా తు మిత్రాపదం యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ. పురా మొదలు, క్షీరేణ హాలు, ఆత్మగతః తన్నల్లి బెరత ఉదకాయ నీరిగే, అఖిలాహ తన్న ఎల్ల గుణాహ గుణగళన్ను దత్తాం కొట్టితు. హి నిశ్చయవాగి తేన ఆ పయస నీరు క్షీర ఉత్తాపం హాలు కుదియుదన్ను అవేక్ష్య కండు స్వాత్మా స్వతః కృషానౌ బెంకియల్లి హుత ఆహుతియాయితు. తత్తు ఆ కుదియుత్తిరువ హాలూ సహ మిత్ర ఆపదం మిత్రనాద నీరిన సంకటవన్ను దృష్ట్వా నోడి పావకం బెంకియల్లి గంతుం హారలు ఉన్మనః ఆతుర అభవత్గుండితు. తేన ఆమేలే అదరలియ అదు జలేన మిత్ర నీరినింద యుక్తం పునః వందాద మేలే శామ్యతి శాంతవాయితు. సతాం సద్గుణిగళ మైత్రీ స్నేహ పునః తూ నిశ్చయవాగియో ఈ దృశి ఇదే రీతి ఇరువుదు. ಹಾಲು ಮೊದಲು ತನ್ನೊಂದಿಗೆ ಬೆರೆತ ನೀರಿಗೆ ತನ್ನ ಗುಣಗಳನ್ನು ಬಿಳಿ ಬಣ್ಣ, ರುಚಿ ಮತ್ತು ಪೌಷ್ಟಿಕತೆ ಇತ್ಯಾದಿ ಪ್ರದಾನ ಮಾಡಿತು. ಆಮೇಲೆ ಹಾಲಿನ ಸಂಕಟವನ್ನು ಅದು ಕುದಿಯುತ್ತಿರುವಾಗ ನೋಡಿ ನೀರು ತನ್ನನ್ನೇ ಅಗ್ನಿಯಲ್ಲಿ ವಿಸರ್ಜಿಸಿತು, ಬಾಷ್ಪವಾಯಿತು. ಆಗ ಕುದಿಯುತ್ತಿರುವ ಹಾಲು ತನ್ನ ಸ್ನೇಹಿತನ ದುಃಖವನ್ನು ಕಂಡು ಸಹಿಸಲಾರದೆ ತನ್ನನ್ನೇ ಅಗ್ನಿಯಲ್ಲಿ ಬಲಿಕೊಡಲು ಸಿದ್ಧವಾಯಿತು. ಕುದಿಯುವ ಹಾಲು ಪಾತ್ರೆಯಿಂದ ಹೊರಗೆ ಉಕ್ಕುವುದು. ಆದರೆ ಪುನಃ ತನ್ನ ಸ್ನೇಹಿತ ನೀರಿನ ಜೊತೆ ಒಂದಾಗಿದ್ದರಿಂದ ಕುದಿಯುವ ಹಾಲಿಗೆ ನೀರು ಸುರಿದರೆ ಶಾಂತವಾಯಿತು. ಸದ್ಗುಣಿಗಳ ಸ್ನೇಹ ಈ ರೀತಿಯಾಗಿ ದೃಢ ಮತ್ತು ಅನುಕಂಪಯುಕ್ತವಾಗಿ ಇರುತ್ತದೆ. ಪ್ರತಿದಿನ ಅಡುಗೆಯ ಮನೆಯಲ್ಲಿ ನಡೆಯುವ ಈ ಸಾಮಾನ್ಯ ಘಟನೆ ನಿಜವಾದ ಸ್ನೇಹದ ಮೇಲೆ ಬೆಳಕನ್ನು ಚೆಲ್ಲುತ್ತದೆ. ಸುಖ ಸಂಪತ್ತುಗಳಿರುವಾಗ ಅನೇಕ ಸ್ನೇಹಿತರಿರುತ್ತಾರೆ. ಇವರೆಲ್ಲ ಸಮಯ ಸಾಧಕರು. ಇವರು ವಿಶ್ವಾಸಾರ್ಹರಲ್ಲ. ದುಃಖ ಸಂಕಟಗಳಲ್ಲಿ ಯಾರು ತಮ್ಮ ಪ್ರೀತಿ ಸಹಾನುಭೂತಿಯನ್ನು ಬಿಟ್ಟುಕೊಡುವುದಿಲ್ಲವೋ ಮತ್ತು ಸಹಾಯ ಮಾಡುವುದಕ್ಕೆ ತತ್ಪರರಾಗಿರುತ್ತಾರೋ ಅವರೇ ನಿಜವಾದ ಮಿತ್ರರು. ಅಂತಹ ಉದಾರ ಹೃದಯಿಗಳು ನಿಸ್ಪೃಹರು ವಿರಳ. ಅಂತಹ ಇಬ್ಬರು ಮೂವರು ಮಿತ್ರರಿದ್ದರೆ ಸಾಕು, ಜೀವನದಲ್ಲಿ ಎಂಥ ಕಷ್ಟವನ್ನಾದರೂ ಎದುರಿಸಬಹುದು.